0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకట

0: వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి పరమ పావన. రంజని రాగంలో మేచు కృష్ణయ్యర్ రచన ఆదితాళం.
1: Listen to a Carnatic classical veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chandrasekhar begins his veena recital with a composition of Meechu Krishnayyar, Parama Pavana in Rag Ranjani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి రీతిగౌడ రాగంలో శ్యామశాస్త్రి కృతి నిన్ను వినా మరిగలదా ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ రీతిగౌళ నిన్ను వినా మరిగలదా సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: మారవైరి రమణి నాసికాభూషణి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: లిసన్ టు మారవైరి రమణి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ నాసికాభూషణి, సెట్ టు రూపకతాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ వల్ల గుణదోషమేమి, కాపీ రాగం, ఖండచాపు తాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical Veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on Mridangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in Rag Kapi, Nee Valla Guna Doshamemi, set to Khanda Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కాంభోజి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి రత్న కంచుక ధారిణి మిశ్ర చాపుతాళం.
1: శ్రీ పప్పు చంద్రశేఖర్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ రత్న కంచుక ధారిణి, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ్ కాంభోజి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ పప్పు చంద్రశేఖర్. He was accompanied on mridangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswara recital by Sri O. Ravikumar and Patti.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఓ రవికుమార్ బృందం వారి నాదస్వర కచేరి వింటారు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎన్ఎస్ రామచంద్రన్ కంపోజిషన్ శ్రీ మహాగణపతి ఇన్రాగ్ అభోగి సెట్టు ఖండచాపుతాళ్.
2: ముందుగా శ్రీ మహాగణపతి అభోగి రాగం ఖండచాపుతాళం ఎన్ఎస్ రామచంద్రన్ రచన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you're enjoying Nadaswara recital by Sri O. Ravikumar and Party.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఓ రవికుమార్ బృందం వారి నాదస్వర కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజస్వామి కాంపోజిషన్ మారుబల్కకున్నావేమిరా ఇన్ రాగ్ శ్రీరంజని సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మారుబల్కకున్నావేమిరా శ్రీరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: In today's Carnatic Classical Music program, you have enjoyed Nadaswara recital by Sri O. Ravikumar and Patti. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఓ రవికుమార్ బృందం వారి నాదస్వర కచేరీ విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.